తను చుచియపాన్ సీతాలే గవదేశరో లక్ష్మణము సురాపో నానక కర్తా కర్ణహారో కర్వి కథాపూ థాపో.

0: నమస్తంగా పేకే, నమస్తంగా లేకే,
1: నమస్తంగా కాయ, నమస్తంగా జాయ,
0: నమస్తంగా గంజే, నమస్తంగా పంజే,
1: నమస్తంగా నామే, నమస్తంగా ఠమే,
0: నమస్తంగా కర్మంగ్ నమ.